0: Okay, we're sitting ready, everybody. We're sitting ready. Welcome to Bible sermon with our good friend, Brother Jack Williams, here on Ignite Radio. We're kicking it off. I'm going to tell you folks that you're going to enjoy these great, great programs. That's going to be for sure. So, amen to that. We'll monitor everything is going A-okay, but so far, so good. So, let's get cracking. Brother Jack, you're first.
1: Good morning, good afternoon, good evening, my dear Ignitas, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Southside Hyderabad Church of Christ, Ignite Radio, India. So, my dear Ignitas, my dear brothers and sisters, we welcome you all for this wonderful, wonderful program. And we really appreciate your great time, and we really appreciate your love. We really appreciate your encouragement and prayers. So from bottom of my heart, I would like to thank each and everyone who are there in the online, and I would like to give my special thanks to CVCSR for giving us this wonderful platform to spread the word of God, the true doctrine, into the all over the world. So my dear Ignitas, my dear brothers and sisters, what a wonderful day. What a wonderful day. What a wonderful day that God has given for us. Really, we need to be thankful to God every time. Every time, no matter what, because without him it is impossible to enter into the eternal kingdom. So for all our sins were washed away. So every Sunday, so when we take the worship service, when we attend the worship service, when we are taking the communion, his flesh and his blood, you know, while we are remembering the Jesus Christ and his sacrifice, you know, we should be thankful to him. So, my dear Ignatius, my dear brothers and sisters, it is, you know, it is like when we are living in this world, Satan can tempt us many times. Satan can tempt us many times, but we need to be careful. But we need to be careful because, you know, my dear Ignitas, my dear brothers and sisters, God loves us. God loves us. He wants us to be the part of his kingdom. So that's why whenever we had choices, we need to choose wisely. So we need to choose wisely, my dear Ignitas. It is like, you know, we know what is good and we know what is bad, right? And you know what is sin and you know what is not sin. So when we have this comparison, you know, it's in our life, God has given us the freedom to choose what you want. And he also says the consequences of our decisions. So what you choose, choose wisely. So choice is yours. Choice is ours. So my dear readers, my dear brothers and sisters, let's have a small word of prayer and we'll jump into this lesson. Oh Father in heaven, thank you Lord for giving us this wonderful opportunity to share the word of God, the true doctrine, to our brothers and sisters through this Ignite Radio. Father, please bless each and everyone who are there in the online. Please bless their families. Please bless their congregation. And Father, if they have any issues, any kind of problems are facing in their life, Father, be with them and solve them. So give us the faith and give us the strength. Father, while we are learning about our choices from the Holy Bible, so please open our heart and invite your words in our hearts. In Jesus' mighty name we pray. Amen. You know, we have two paths everywhere. If you see the life if you see what are the things if you're going through, we have to make two decisions, either yes or no. Okay, so if we are in between the middle, then God also doesn't like this. So we should say yes or we should say no. For example, let me take you know, if you go to the in the professional way, you know, we have you know, we have many options, and once we enter and once we settle down in the job, either we need to continue or we need to stop. And we have, you know, if you see this universe, we have day and light, and we have good and bad and everything. So there are two ways are always there in our life. And God has given, and God has given all the things, all the opportunities, and all the chances in our sight. So what we need to do is we need to select one. We need to select one. So my dear Ignatius, you know, Jesus talked about this two roads. Yeah, and we, if you see in the Psalm chapter 1, it introduced them powerfully, showing the blessed person and the weak person. So their choices, characters, and final destiny. So, my dear Ignatius, my dear brothers and sisters, so today, our sermon, our Bible study is on the two roads from the Psalm chapter 1. So, let's take a look and we're gonna jump into the lesson. So, Premaina Sahodari Sahodarulara, Ignite Radio Srotulara, ikkada online lo cheruvachina mee andariki, Prabhuvaina Yesu Kristu vari ati parishuddha naamamlo vandanamulu teliyajestunnanu. దేవుడు ఈ యొక్క గొప్ప దినాన్ని మన యొక్క జీవితంలో దయచేసినందుకు గాను, అలాగే ఈ యొక్క సమయాన్ని దేవునితో గడపడానికి దేవుడు తన అనుగ్రహించిన కృపకు గాను ఆయనకి మనం కోటాది కోట్ల స్తుతులు మనము చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆయన పోలిక చొప్పున మనలను సృజించాడు. ఇక్కడ సృష్టి మొదలుకొని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న జీవితాంతం, ఇప్పుడు జరుగుతున్న మన యొక్క జీవితం అంతం వరకు దేవుడు మనకెప్పుడు రెండు విషయాలు, అంటే మనంతటా మనమే ఎన్నుకునేలాగా రెండు విషయాలు మన యొక్క జీవితంలో ఆయన చూపించాడు. అది మంచి కానీ చెడు కానీ, అలాగే ఉదయం కానీ రాత్రి కానీ, ఏదైనా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రెండు చాయిసెస్ ఉన్నాయి, రెండు చాయిసెస్ ఉన్నాయి. ఏమన్నా దేవుడు ఇక్కడ మనకి ప్రవైన యేసుక్రీస్తు వారికి కూడా నూతన బంధన గ్రంథంలో చాలా గొప్పగా మాట్లాడాడు. ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చిన స్థితిలో ఉండినడలా మనము బయటికి పారవేయబడతాం. కాబట్టి ఇక్కడ మనకి రెండు చాయిసెస్ మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జాగ్రత్తగా మనము కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం చూసుకున్నట్లయితే దాంట్లో ఇంకా చాలా గొప్పగా ఈ యొక్క చాయిసెస్ గురించి చెప్పడం జరిగింది. మొదటిది దుష్టులు ఎలాగా ఉంటారు, అలాగే ఆశీర్వదించిన బిడ్డలు ఎలాగా ఉంటారు అనే రెండు చాయిసెస్ మనకి ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ యొక్క వాక్యపట్నం చదువుకుని మనము దేవుని యొక్క వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం. సో హియర్ లెట్స్ రీడ్ సామ్ చాప్టర్ 1 ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వర్స్. సామ్ చాప్టర్ 1 ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వర్స్. బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ డస్ నాట్ వాక్ ఇన్ ద స్టెప్ విత్ ద వికెట్ ఆర్ స్టాండ్ ఇన్ ద వే దట్ సిన్నర్స్ టేక్ ఆర్ సిట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ మోకర్స్ but whose delight is the law of the Lord, and who meditates on his law day and night. That person is like a tree planted by the streams of water, which yields its fruits in season, and whose leaf does not wither, and whatever they do prosper. Not so wicked, they are like chaff. That the wind blows away. Therefore, the wicked will not stand in the judgment, nor sinners in the assembly of the righteous. For the Lord watches over the way of the righteous,
2: But the way of the wicked leads to destruction. So let's read the same in the Telugu. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యువరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే నుండును. అతడు చేయనిదంతయు సఫలమవ్వను. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతివంతుల సభలో పాపులను నిలవరు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ప్రియమైన ఎగ్నెట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దుష్టులు నీతిమంతులు. కాబట్టి ఇక్కడ ఇద్దరు యొక్క వ్యత్యాసాన్ని మనము చూసుకున్నాం. సో మై డియర్ ఇగ్నెటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో వాట్ ఇఫ్ యు సీ దస్, begin with the story about the choices in life. Here Psalm 1 sets the tone for the entire book of Psalms. It introduces two ways of living. One, the way of righteous, that is blessed, and second, the way of the wicked, that is perishing. So if you see in the Psalm 1, it's not just poetic, but it is a prophetic. It lays our spiritual roadmap for life and eternity. So my dear Ignatius, my dear brothers and sisters, so your choices today determines your destiny tomorrow. So here, if you see the most of the things, this verse wants about everything in our life. So let's have a quick prayer and we're gonna jump into the lesson. Our Father in heaven, thank you, Lord, for giving us this wonderful opportunity to share the true doctrine, the word of God, through Ignite Radio. Father, please help us and bless us. Please give us your knowledge and wisdom. Father, please help us to store your words in our hearts so that it will not perish forever in our entire life. Father, please protect us and guide us. Please bless our families. Please bless our congregations. Father, give us your wisdom and give us your knowledge. In Jesus' name we pray. Amen. So my dear Ignatius, my dear brothers and sisters, if you see in the first verse, blessed is the man. Blessed means more than happy. It means deeply fulfilled or favored by the God. And you know, this verse wants about three progressive actions. If you see, the walk in the council and stand in the path and sit in the seat. So these three words shows the progressive actions. So first one, walk in the council, which is thinking like the world. And second one, stand in path, which is like behaving like the world. And third one, sit in the seat, which is belonging to the world. So it is slow fade into the sin. So my dear Ignatius, my dear brothers and sisters, first you listen, then stand, then settle in. So what we need to do? First we need to listen, and then we need to stand on it, and then we need to settle for it. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be very careful. We have to be very careful. Begin by painting a picture of life, you know, as a journey with two roads. Here, everyone is either on the path of life or the path of destruction. If you see in the Matthew chapter 7, verse 13 and 14. Matthew chapter 7, verse 13 and 14. Enter through the narrow gates, for wide is the gate and broad is the road that leads to destruction, and many enter through it. But small is the gate and narrow the road that leads to life, and only a few find it. So here we see that the broad road and the narrow road. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be very careful. We need to be very careful. So when Jesus talked about these two roads, and if you see in the Psalm chapter 1, introduced them powerfully, showing the blessed person and the wicked person, and the choices, character, and final destiny. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be very careful. We need to be very careful. So here it doesn't mean, it's not talking about the gates or the roads. Basically, the choice that most people will make in nowadays. So here, Jesus is saying about the choice. So what's your choice? What is your choice? So here, most people will make is the wide gate, which is leading to an easy path. And the imagery of wide gate implies something easy to see and easy to get through. But it also suggests something that accommodates our preferences. Wide gates gives us more choice over how to pass through than do narrow ones. Since what lies on the other side of the gate appears to be easy, it is a choice most people will make. This has sad, heart-rending implication for the eternal fate of the most people. So my dear Ignatius, my dear brothers and sisters, so it is the choice which we make. It is a choice most of the people will make. So this verse warns, the first verse, blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. So here this verse warns of a downward spiral. So downward action, downward our spiritual is going to downward. So walking, so casually entertaining the ungodly advice. And second one, standing, pausing and identifying with sinful behavior. And third one is sitting. It is like settling into the lifestyle of mockery and rebellion. So my dear Ignatius, my dear brothers and sisters, We should not walk, and we should not stand, we should not sit with that kind of people, with that kind of mindset. So, Priyamana Ignite Radio Srotulara, Priyamana Ignite Radio Sahodari Sahodaralara, ikkada modati vachanam manu chusukunnatlayite, dushtula aalochana cheppula naduvaka, paapula margamuna niluvaka, apahasukulu koorchundu chota koorchundaka. Ikkada chusukunnatlayite మూడు క్రియలు మనం చూడవచ్చు, నడవడం, నిలబడం, అలాగే కూర్చుండడం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ దుష్టులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మూడు క్రియల ద్వారా మనల్ని, అలాగే అంటే క్రైస్తవులుగా పిలవబడుతున్న మనల్ని, అలాగే క్రీస్తులు ఎదుగుతున్న వాళ్ళని క్రొంగదీయటానికి ఉపయోగించే బాణాలు. ఇక్కడ నడిచే వాళ్ళు ఏం చేస్తారంటే, తేలిగ్గా దేవుని గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, అనవసరమైన అడ్వైస్లు ఇవ్వటం చేస్తారు. అలాగే రెండు విషయంకి వచ్చేసరికి కూర్చుండడం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనలో ఉన్న పాపపు బ్రతుకుని కానివ్వండి, ఒకవేళ దేవుని నుంచి, ఒకవేళ మన దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మన పాత ఈ యొక్క జీవితాన్ని తీసుకొని వచ్చి దాని గురించి మాట్లాడి, దాని గురించి చెప్పి, దాని గురించి దెబ్బిపరిచే వారుగా ఉన్నారు. అలాగే మూడోది కూర్చోవడం. ఇక్కడ కూర్చున్నట్లయితే వీళ్ళు ఎలాంటి వారు అంటే, వాళ్ళు దేవునికి భిన్నమైనటువంటి వాళ్ళు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముగ్గురు ఈ దుష్టులు ఎక్కడైతే ఉంటారో వాటి చొప్పున మనము ఖచ్చితంగా నడవకూడదు, కూర్చుండకూడదు, అలాగే నిలవకూడదు. సో మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఆల్సో ఇఫ్ యు సీ ఇన్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2, రోమన్స్ chapter 12, verse 2. Do not conform the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God will is His good, pleasing, and perfect will. So here, Paul is urging his people or the Christians to respond to God's mercy and His forgiveness for our sin and His inclusion of us in His family. So my dear Ignatius, my dear brothers and sisters, if you see, Paul tells us to abandon the chase for pleasure, position and status, and to stop living like everyone else. Instead, he urges us to be transformed from the inside out. Transformed from the inside out. Specifically, he writes that we must be changed in how we think to our minds. So, my dear Ignatius, my dear brothers and sisters, here, if you see, specifically he writes that we must be charged in how we think, to have our minds renewed so that we can begin to understand God's will for our lives. So God may continue to provide us with pleasure, position and status in various forms, but he urges us to learn how to look at the life with a new question. That is, what does God want from me? What does God want from me? What is truly a good and acceptable and perfect use of my life for His purpose? So my dear Ignatius, my dear brothers and sisters, we need to check once. Kabatti priyamaina devuni biddalara, ikkada manam chusukunnatlayite Romans rasana patrika 12th adhyayamu, రోమిల రాసిన పత్రిక 12th అధ్యాయము 2nd వచనం మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఏం చెప్పారు, దుష్టులు ఆలోచించప్పున నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోమీయులు రాసిన పత్రికలో, ఒకవేళ మనలో ఆ యొక్క ప్రాచీన స్వభావం కలగ ఉండినట్లయితే మనము రూపాంతరం పొందాలి. ఈ లోక మర్యాదని మనము అనుసరించకూడదు. దేవుని చిత్తానికి అవసరమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, అలాగే దేవుని చిత్తమే ఏదో మనం పరీక్షించి తెలుసుకోవాలి. అలాగ చేస్తేనే దేవుడు మనల్ని మారుస్తాడు, దేవుని యొక్క రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు గారు అక్కడ ఉన్న క్రైస్తవులకి అదే చెప్తున్నాడు, మనం మొదటగా ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమని మనము చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మనం నిజంగా గనక దేవునిలో అలాగ ఉన్నట్లయితే, దేవునితో అటువంటి సంబంధం మనం కలిగినట్లయితే, అలాగే మనము మొదటగా మనం ప్రశ్న వేసుకోవాలి, అదేంటండి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవునికి నిజంగా అంగీకారమైనది ఏది, అసలు మన యొక్క జీవితం వల్ల దేవునికి రావాల్సిన ఘనత ఏంటిది. సో అందుకు మనం ఏమి చేయాలి, ఇది కనుక మొదటగా మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని, మనకు కావాల్సిన ఘనతని అన్నీ దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు సీ ఇన్ ద వర్స్ 2, ఇట్ డిస్క్రైబ్స్ డిలైటింగ్ ఇన్ గాడ్స్ వర్డ్స్. ఇఫ్ యు సీ, but his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. So here Delight is not a duty. You know, delight is not duty. The blessed man loves God's word. So meditation is not emptying your mind, but filling it with truth, reflecting deeply and regularly. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be delight in the God's word. Here, if you see Matthew chapter 4, verse 4. Matthew chapter 4, verse 4. Man shall not live by the bread alone, but by every word that proceeds from the mouth of God. So here, you know, the word of God will live us. The word of God has the power that can lift us from anywhere. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be very careful, and we need to stand by the God's word, and we need to be abide by the God's word. And also, if you see the same thing in Colossians chapter 3, verse 16, let the word of Christ dwell in you richly. So my dear Ignatius, my dear brothers and sisters, if you see the one example, so Jesus himself quoted in the scripture in the temptation, Matthew chapter 4, verse 1 to 11. He delighted in God's word and used it to resist the devil. So that's why we need to, if we have the God's word in us, and if we have the God's love in us, so we can resist the devil. So although if we have any temptation we got, and if we have any temptations, so God will help us. God will definitely help us and resist the devil. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండో వచనంలో దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము, లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తుంది. ధర్మశాస్త్రము అనగా ఆయన యొక్క మాట. సో ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, మనము ఆయన మాట యందు మనము ఆనందించాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ మనము దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అదొక పనిలాగా, లేకపోతే అదొక ఉద్యోగంలాగా మనం చేయకూడదు. అది ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వరంగా మనం ఉండాలి. దేవుని మీద విశ్వాసంతో దాన్ని ధ్యానించే వరంగా ఉండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన యొక్క మనసును మాత్రమే, ఇది ఒక మన యొక్క మైండ్ మాత్రమే కాకుండా మనసును కూడా నెరవేర్చేది. కాబట్టి మనము ధ్యానించినప్పుడు దేవునికి అంగీకారంగా, దేవునికి అనుకూలంగా మనము దాన్ని ధ్యానించాలి. కాబట్టి ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4:4 చూస్తున్నాం, మనం చూడవచ్చు ఇక్కడ, మనుషు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవించవచ్చు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన యొక్క మాటల జీవం ఉన్నది. ఆయన యొక్క మాటే జీవము. మనం ఆయన మాటలు గైకొని ఆయన మాటలు అనుసరించిన ఎడల దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన పక్షమున మనల్ని కాపాడుతాడు. అందుకే మనం చూసుకున్నట్లయితే ఈ క్రొత్త నిబంధనలో ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతాన్ చేత శోధింపబడినప్పుడు, మత్తయి సువార్త 4:11 చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతాను తప్పించుకోవటానికి, లేకపోతే సాతాన్ని ఎదిరించడానికి దేవుని యొక్క వాక్యము అలాగే దేవుని యొక్క మాటలు అక్కడ ఆయన ఖడ్గంగా వాడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం నందు దాన్ని ధ్యానించి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవారంగా మనము ఉండాలి. అలాగే మూడవ వచనం మనం చూసుకున్నట్లయితే, సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు సీ ద థర్డ్ వర్స్, ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ది ఫ్రూట్ఫుల్ లైఫ్. ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ది ఫ్రూట్ఫుల్ లైఫ్. అండ్ హీ షాల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ది రివర్స్ ఆఫ్ వాటర్. సో ఇఫ్ హియర్ ఇఫ్ యు సీ ద వర్డ్ ప్లాంటెడ్, సో ఇట్ ఈస్ you know, intentional placement by God. It is not like a random one. And if you see the rivers of water, it shows the constant nourishment from the word and spirit. Like if you see in the fruit in season, it refers to godly characters and timely results. And the fourth thing we can see here is leaf does not wither, that is enduring under pressure. And fifth one, if you see prosper, like it is a success in what aligns with God's will. So my dear Ignatius, my dear brothers and sisters, so that's how, if we want to have the fruitful life, then we have to be obey and abide to the word of God. If we are stay or stand in God's words, it shows the leaf does not wither. So it will endure under pressure. So if you see in John chapter 15 verse 5, I am the vine, you are the branches. He who abides in me bears much fruit. So my dear Ignatius, my dear brothers and sisters, if we want to have the fruits of spirit, then we must be the branch of God. And if we abide in God, he will bear the fruit. So my dear Ignatius, my dear brothers and sisters, even in prison, Paul bore fruit. So like he wrote the letters, conversations and worships, and his leaves did not wither. So my dear Ignatius, my dear brothers and sisters, so no matter what, so how much trouble we got, you know, if you are in God, if you are abide in the word of God, we will bear fruits. So my dear Ignatius, my dear brothers and sisters, that's how Paul, even he's in prison, so he has the God spirit, and he has his grace, so, and he has his words. So that's why through letters and through letters to the congregations also he bore the fruit. So my dear Ignatius, my dear brothers and sisters, so we should bear the fruit no matter what. So my dear Ignatius, my dear brothers and sisters, so if you want to have the fruitful life, we need to be in God. So, ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ప్రియమైన ఇగ్నైట్ రేడియో సోదరి సోదరులారా, మన మూడవ వచనం మనం చూసుకున్నట్లయితే, అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాటబడినది, ఇక్కడ ఎవరు నాటబడ్డారంటే దేవుని చేత మనము నాటబడాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే రెండో విషయం, నీటి యోరణ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇది నీటి యోరణ అనగా అర్థం ఏంటంటే, అనుదినము మన యొక్క జీవితం అనేది దేవుని యొక్క మాట ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా అనుదినం మనము అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. అలాగే మనం చూసుకున్నట్లయితే మూడవ వచనం, ఫలమిచ్చు. కాబట్టి ఫలాలు ఎలాగ వస్తాయి అంటే, ఎప్పుడైతే ఏ కాలం తగ్గ ఫలాలు ఆ కాలంలో వస్తాయి, కాబట్టి ఆ కాలంలో ఫలించే వారంగా మనం ఉంటాం, ఎప్పుడు దేవుళ్ళో మనక మనం ఉన్నట్లయితే. రెండో విషయం చూసుకున్నట్లయితే, ఆకు వాడదు. కాబట్టి ఆకు ఎప్పుడు వాడిపోతుంది, తనకి ఆ యొక్క చెట్టుకి సరైన ఆ గాలి వెలుతురు అందకపోయినట్లయితే ఆ యొక్క చెట్టు అనేది, ఆకులు అనేది వాడిపోవటం జరుగుతుంది. తనకు కావలసిన ఆ చెట్టు కావలసిన ఆహారం దొరకకపోతే అది వాడిపోతుంది. కానీ క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము ఆ యొక్క నీటి ఎవరన నాటబడిన చెట్టు వలె మనము ఉంటాము. అంటే మన యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, మన యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడిలో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలో మనం ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేసేవారిగా ఉన్నారు. అలాగే చివరిగా చూసుకున్నట్లయితే తను చేయనదంతయు సఫలమగును. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదండి, సఫలమైపోతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవునితో ఉంటావో, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తామో, ఆయనకి అనుకూలంగా మన యొక్క జీవితాన్ని ఏర్పరచుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని సఫలపరుస్తాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ రీడ్ ది లెట్స్ గో టు ది ఫోర్త్ వర్స్. అండ్ దిస్ ఫోర్త్ వర్స్ క్లియర్లీ సేస్ అబౌట్ ది ఓత్లెస్నెస్ ఆఫ్ ది వికెట్. ది ఓత్లెస్నెస్ ఆఫ్ ది వికెట్. సో హియర్ ది అన్గాడ్లీ ఆర్ నాట్ సో బట్ ఆర్ లైక్ ద చాఫ్ విచ్ ద విండ్ డ్రైవెత్ అవే. సో హియర్ ద చాఫ్ మీన్స్ ద డ్రై హస్క్ ఆఫ్ గ్రెయిన్ విచ్ బ్లోన్ అవే ఈజీలీ. So my dear Ignatius, my dear brothers and sisters, how the chaff it is very lean, and if small amount of air comes also, it will blown away easily. So these wicked people, it shows their worthlessness. It is the symbol of instability and worthlessness. So the wicked seem secure but have no root, no fruit and no future. So my dear Ignatius, my dear brothers and sisters, we have not to be like that wicked people, and our life should not be like that worthlessness. And if you see in the Matthew chapter 3 verse 12, it says he will burn up the chaff with unquenchable fire. And also, if you see James 1:6, the double-minded man is like a wave of sin blown and tossed away by the wind. So my dear Ignatius, my dear brothers and sisters, so our life should not be like that. He clearly warns the people, this ungodly people are not so, but are like the chaff which the wind driveth away. So if you see the Ananias and Sapphira in Acts chapter 5, looked spiritual but lacked substance. Their end came swiftly. The end came very swiftly. So my dear Ignatius, my dear brothers and sisters, we should not to be like this Ananias and Sapphira's family. And we should not be like the worthless life. Kabatti Premaina Ignite Radio Srotulara, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో దుష్టులు అలాగలు ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూసినట్లయితే ఎంత తన యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చిన్న గాలి వచ్చినప్పటికీ అది ఎగిరిపోతుంది. ఇలాగ దుష్టులు వాళ్ళ యొక్క జీవితము ఇలాగ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళకి జీవితంలో ఏరు అనేది ఉండదు, వేర్లు అనేవి ఉండవు, వాళ్ళు ఫలింపరు. వాళ్ళకి జీవితంలో ఒక ఫ్యూచర్ అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన అగ్నెట్ రేడియో శ్రోతలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మత్తయి 3:12 చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పినారంటే, అటువారిని ఆ పొట్టుని ఎలాగైతే అగ్నికి వెలిగించి అవి నిత్య నరకాగ్నిలో పడివేస్తాను చెప్పారు. మనం అలాగనుండక మనం దేవుళ్ళు అంటుకట్టుబడిన వరంగా మనము ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చిన్న ఉదాహరణ అననియా అండ్ సఫీరా సపీరా వీళ్ళు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబం అననీయ సపీరా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలాగ అయితే వాళ్ళు చూడటానికి చాలా భక్తి పరులుగా ఉన్నప్పటికీ కూడా వెనకాల వాళ్ళు ఎలాగ అయితే దుష్టుల ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ముగింపు అనేది వెంటనే రావడం జరిగింది. కాబట్టి మనము అలాగన ఉండక దేవుళ్ళ నమ్మకంగా మనము ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఐదవ వచనం మనం చూసుకున్నట్లయితే, సో మై డియర్ ఇగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు సీ ద ఫిఫ్త్ వర్స్, ఇట్ క్లియర్లీ సేస్ అబౌట్ ది జడ్జ్మెంట్ అండ్ సపరేషన్. జడ్జ్మెంట్ అండ్ సపరేషన్, దేర్ ఫోర్ ద అన్గాడ్లీ షల్ నాట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్ నార్ సిన్నర్స్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ది రైచస్. సో హియర్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది జడ్జ్మెంట్ విచ్ ఇస్ ఫైనల్ అకౌంటబిలిటీ బిఫోర్ గాడ్ అండ్ నాట్ స్టాండ్ నాట్ జస్టిఫైడ్ ఆర్ నాట్ అప్రూవ్డ్ ఆర్ నాట్ సేఫ్. అండ్ ఇఫ్ యు సీ ద సపరేషన్, గాడ్ సపరేట్స్ షీప్స్ ఫ్రమ్ గోట్స్. సో మై డియర్ ఇగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇట్ క్లియర్లీ సేస్ అబౌట్ ది గాడ్స్ సెకండ్ కమింగ్, జీసస్ సెకండ్ కమింగ్ అండ్ ది జడ్జ్మెంట్. And if you see in 2 Corinthians chapter 5 verse 10, we must all appear before the judgment seat of the Christ. So you may think or we may think that we can escape. But no, no matter what, we have to face the judgment. The same thing has been mentioned in the Revelation chapter 20 verse 11 to 15. The great white throne judgment, the wicked are judged and cast into the lake of fire. So my dear ignitus, my dear brothers and sisters, so we can see one example in the Matthew chapter 22, the parable of the wedding banquet. So one guest was thrown out for not wearing wedding clothes. So that is symbolizing the righteousness in Christ. So my dear ignitus, my dear brothers and sisters, we should not be like that. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో సహోదరి సహోదరులారా, మనం చూసుకున్నట్లయితే ఐదవ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదవ వచనం మన చక్కగా చెప్తుంది క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, అలాగే తీర్పు దినం గురించి మనకి చెప్పబోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము అందరం కూడా దేవునికి ఒక దినమున లెక్క అప్పజెప్పే వారంగా ఉన్నాము. మనము ఎలాగ ఉన్నామంటే దేవునిలో మనం ఉన్నట్లయితే ఆయనతో పాటు మనము నిలవబడతాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దుష్టులు అలాగే నీతిమంతులు రెండు భాగాలుగా విభజించడం జరిగింది. కాబట్టి తీర్పు దినమున ఎలాగైతే దేవుడు

0: God's eyes on the righteous. So, you know, no matter what, if you are righteous, and you know, God will definitely protect you. God will definitely save you. God will definitely love you. God will make you move away from all the problems which you had. But, you know, we have to be in God. For the Lord knoweth the way of the righteous, but the way of the ungodly shall perish. So God knoweth. He knows the love, and he shows the guidance, and he will give his approval. So God is not only watching, but also walking with the righteous. Amen for that. God is walking with the righteous. The ungodly path leads to perishing, destruction, and eternal separation. So my dear Ignatius, my dear brothers and sisters, it says in John chapter 10 verse 14, I am the good shepherd, I know my sheep, and my sheep knows me. So we are the sheep, and Jesus is our shepherd, and we have to follow him. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఆఖరిగా చివరి వచనం చెప్తుందంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి మనము దేవునిలో ఉన్నట్లయితే దేవుని యొక్క చూపు, లేకపోతే దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సిలువలో ఆ దొంగ, ఒక దొంగ ఏమో దేవుణ్ణి వెక్కిరించాడు, ఇంకో దొంగ ఏమో దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి దేవుడు ఆయన తట్టు కనుక మనకు వెళ్ళినట్లయితే, ఆయనలో కనుక మనం ఉన్నట్లయితే, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దాట్స్ వై, సో గాడ్స్ లవ్, గాడ్స్ ఐస్ ఈస్ ఆన్ ద రైచియస్నెస్. సో ద ఇఫ్ యూ సీ ద థీఫ్ ఆన్ ద క్రాస్, లూక్ చాప్టర్ 23 వర్స్ 39-43, వన్ మ్యాన్ మాక్డ్, ఇస్ పరిష్డ్, ది అదర్ టర్న్ టు జీసస్ అండ్ వాస్ నోన్ బై హిమ్ అండ్ సేవ్డ్. So my dear Ignatius, my dear brothers and sisters, finally, so we would like to self-examine once, which path are we in? So we have to self-examine once that which path we are in. We have to self-examine. We have always we have two options. We always have a choice. But my dear brothers, my dear sisters, we need to choose one. Examine your companions, your desires, your fruit. And that's what Jesus said in Matthew chapter 7 verse 16. By their fruits you will know them. So we have to examine our companions and our desires and our fruits. And second thing, are we rooted in Christ? Are we rooted in Christ? Not just knowing the word, but delighting and abiding in it. So my dear Ignatius, my dear brothers and sisters, if anyone doesn't know about the Jesus, tell them about the Jesus. I'll tell how he saved, and tell them how this world is. So my dear Ignatius, it says someone is ultimately about Jesus, the only man who perfectly fulfilled this psalm. So my dear Ignatius, my dear brothers and sisters, we have to self-examine once. Kabatti premaina Ignite Radio Srotalara, Devuni Biddalara, Sahodari Sahodaralara, Manamu ikkada kachithanga దేవుడు మనకి రెండు మార్గాలు ఇచ్చున్నారు. మన జీవితంలో ఎప్పుడు దేవుడు మనకి రెండు మార్గాలు ఇస్తూనే వచ్చాడు. ఒకటి మంచి, ఒకటి చెడు, ఒకటి పరలోకము, ఒకటి నరకము, ఒకటి సూర్యుడు, చంద్రుడు. కాబట్టి అన్ని రెండిటికి వ్యత్యాసం చాలా ఉంటుంది. కాబట్టి మనము దేవుడు మనకి ఆలోచన అయితే ఇచ్చున్నాడు. కాబట్టి నిర్ణయం మన చేతికి వదిలేశాడు. కాబట్టి మనము ఏ త్రోవలో మనం వెళ్తున్నాం, దుష్టుల త్రోవలో వెళ్తున్నామా, నీతిమంతుల త్రోవలో వెళ్తున్నామా? కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి, మన యొక్క స్నేహితులను పరిశీలించుకోవాలి, మన యొక్క అలవాట్లను పరిశీలించుకోవాలి, మన యొక్క మనసుని పరిశీలించుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు, మనం ఏ పంట వేస్తాము, ఏ విత్తనం వేస్తాం ఆ పంటకు వస్తాం. కాబట్టి ప్రియమైన గ్రేటెడ్ యో శ్రోతలారా, అలాగే రెండో విషయం మనం చూసుకున్నట్లయితే మనం నిజంగా దేవునితో అంటుగట్టబడి ఉన్నామా? ఏది నామకార్థంగా అయితే మనము పనిచేయలేం, కానీ దేవునితో నిజంగా అంటుగట్టబడి జీవించాలి. సో మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఓన్లీ ఇన్ క్రైస్ట్ కెన్ యు మూవ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ పెరిషింగ్ టు ద పాత్ ఆఫ్ బ్లెస్సింగ్. సో దట్స్ వాట్ ఇన్ జాన్ చాప్టర్ 14:6 ఇస్ ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. సో మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ నీడ్ టు గో త్రూ హిమ్. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. ఆ ఫాదర్ ఇన్ హెవెన్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విజ్డమ్ వర్డ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ నాలెడ్జ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ అండ్ కైండ్ వర్డ్స్. లార్డ్ హెల్ప్ అస్ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ ద రైచెస్, ప్లాంట్ అస్ బిసైడ్ యువర్ లివింగ్ వాటర్, ప్లీజ్ హెల్ప్ అస్ టు బేర్ ద ఫ్రూట్ ఫర్ యువర్ గ్లోరీ. ఫాదర్ ప్లీజ్ కీప్ అస్ ఫ్రమ్ ద సీట్ ఆఫ్ ది స్కార్న్ఫుల్, మే వీ నో యూ అండ్ బీ known by you. Father, please help us and guide us. Please bless each and everyone who are there in the online. Please bless their families. Please bless their congregations. Father, we are requesting and we are begging for your mercy. If we have any sins in our life, please forgive us and make us to not follow in the same trap by the devil. Please give us your spiritual armor and so that we can defeat the evil. Father, please bless us and guide us. In Jesus' name we pray. Amen. So my dear Ignatius, my dear brothers and sisters, and finally, you know, I would like to say, if we are in the narrow road or narrow gate, and if you are in by the faithful, so God will definitely bless us. Or else, Romans chapter 6 verse 23 says, the wage of sin is death, but the gift of God is eternal life in Christ Jesus Lord. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be in Jesus and we have to be follow Jesus. Like we have the song, I have decided to follow Jesus. No turning back, no turning back. So we have to decide. So thank you, my dear Ignatius. Thank you so much for your hearts. Really appreciate your great encouragement, really appreciate your love, and really appreciate the comments and the hearts. May God continue to bless you, and may God continue to give you good health and good strength. Until see you next week, amen and thank you.
1: Well, Igniters, that was none other than our good friend, Brother Jack Williams, here on Ignite Radio, all the way over from Hyderabad. And you can tell, Igniters, that that was one deep, deep lesson study. And amen to that. Amen to that. Shout out to all of you. Good to see quite a number of you all listening, particularly elsewhere. So amen to that. And as Brother Jack says, yes, several hearts, and even myself enjoyed that that study, sending over several hearts. Okay, coming up here, Igniters, in about 35 minutes, about 30, 35 minutes. We're a little bit behind, but we're going to make up for it. That's okay. Coming up here in 33 minutes. We got another point coming up, and we're going to the Philippines for that one. So our good friend, good brother, Brother Lucas from Kitipawan, that's going to be a next mixed language. And then from there, Igniters, we'll have Brother Samuel from Okada, Nigeria, Brother Iggins from Boston, Brother Eleazar from Cebu, Philippines, Brother Albert from Lawrence, and we'll head down to South America and check in with our good friend, Brother Wayne Collins. Let's go ahead, Igniters, and to get ready is to put this thing on automatic. Yours truly is going to go ahead and get a little bit of rest, And we're glad to have each one of you here with us here on Ignite Radio. This is Thunderkirk reporting. Hope all of you are having yourself a good morning, a good afternoon, a good evening to all of you, regardless of wherever you are around the world. We're blessed each one of you has stayed connected here to Ignite Radio. Okay, let's go ahead, Igniters, and to get into some a cappella music. Here's a song, Igniters, Turn the Radio On, here on Ignite Radio.